0: సరియ అఖిల భారతీయ సంగీత సభ వి ప్రెజెంట్ లయ విన్యాసం ఆన్ మృదంగం బై శ్రీ ఎన్ఎస్ కళ్యాణరామన్.
1: పారంపరిక సంగీత పరివార మే జన్మే శ్రీ ఎన్ఎస్ కళ్యాణరామన్ ఆంధ్రప్రదేశ్ కే సుప్రసిద్ధ మృదంగ వాదక్ హే. ఉన్హోనే బాల్యావస్థా సే హీ మృదంగ వాదన్ పర్ గహరీ రుచి దిఖాయి ఔర్ అప్నా ప్రారంభిక్ ప్రశిక్షణ శ్రీ ఎంకేఆర్ ప్రసాద్ సే ప్రాప్త కియా. బాద్ మే ఉన్హోనే విఖ్యాత మృదంగ విద్వాన్ శ్రీ దండమూడి రామమోహన్ రావు ఔర్ శ్రీ కె వీరభద్రరావు సే ఉచ్చ ప్రశిక్షణ పాయా.
0: Sri N.S. Kalyanaraman is a renowned mridangam artist from Andhra Pradesh belonging to a traditional musical family. He showed keen interest in mridangam from a very young age and received his initial training under Sri M.K.R. Prasad. He later underwent advanced training under the renowned gurus Sri Dandamodi Ramohan Rao and Sri K. Veerabhadra Rao.
1: Sri N.S. Kalyanaraman ne Dr. M. Balamurali Krishna, Sri T.V. Shankar Narayan, Sri T.N. Seshagopalan, హైదరాబాద్ బ్రదర్స్ ఔర్ హైదరాబాద్ సిస్టర్స్ జేసే అనేక ప్రఖ్యాత సంగీతజ్ఞం కే సాత్ సంగత్ కియా. ఉన్హోనే దేశ్ కే అనేక ప్రతిష్ఠిత మంచ్ జేసే మద్రాస్ మ్యూజిక్ అకాడమీ మే కయీ ప్రదర్శన్ దియా.
0: శ్రీ ఎన్ఎస్ కళ్యాణరామన్ హాస్ అకంపనీడ్ సెవరల్ ఎమినెంట్ మ్యూజిషియన్స్ ఇంక్లూడింగ్ డాక్టర్ ఎం బాలమురళి కృష్ణ, శ్రీ టివి శంకర నారాయణ్, శ్రీ టిఎన్ శేషగోపాలన్, హైదరాబాద్ సిస్టర్స్ అండ్ హైదరాబాద్ బ్రదర్స్. He has performed in prestigious sabhas across the country including Madras Music Academy.
1: Sri N.S. Kalyanaraman Akashwani ke top grade kalakar raha. Aapne Chennai aur Vijayawada Akashwani kendra mein 36 varsh ki visisht seva pradan kiya. Aapne Akashwani aur Doordarshan ke kai rashtriya sangeet karyakram mein bhag liya. Aap Kanchi Kamakoti Peetham ka aasthan vidwan raha aur आपको आंध्र प्रदेश सरकार द्वारा प्रतिष्ठित उगादी पुरस्कार भी प्राप्त हुई.
0: He is a top grade artist of Akashwani and has also participated in national programs of music and Doordarshan programs. He rendered 36 years of distinguished service to Akashwani at Chennai and Vijayawada. He was honored as Asthana Vidwan of Kanchi Kamakoti Peetham and also received the prestigious Ugadi Puraskar from the government of Andhra Pradesh.
2: Aaj ke karyakram mein Sri NS Kalyanaraman mridangam par apne laivinyas ka prarambh Misra Jati Jhampe Taal ke saath kar raha hai.
0: Tonight Sri NS Kalyanaraman begins his laivinyasam on mridangam with Misra Jati Jhampe Taalam.